0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకరనారాయణన్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి విఘ్నేశ్వర శుభకారక ఆరభి రాగం, రూపకతాళం తులసీవనం రచన.
2: Listen to a Carnatic classical vocal recital by Shri T.V. Shankaranarayanan. He is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri Nemani Somayajulu. Shri T.V. Shankaranarayanan begins his vocal recital with Vigneshwara Shubhakaraka, a composition of Tulasi Vanam in Rag Arabhi, set to Rupak Tal.
3: Vigneshwara

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకర నారాయణన్ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీపతే వాచస్పతి రాగం ఆదితాళం తులసీవనం రచన.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ టివి శంకర నారాయణన్. హీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ బిఎస్ నారాయణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. Listen to a composition of Tulasi Vanam, Shripate, in Rag Vachaspati, set to Aditaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి షహనా రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన రామా ఇక నన్ను బ్రోవరాధా రూపక తాళం.
1: శ్రీ టివి శంకర నారాయణన్ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ రామా ఇక నన్ను బ్రోవరాధా ఇన్ రాగ్ షహనా సెట్ టు రూపక్ తాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ టీవీ శంకరి నారాయణన్ గాత్రకు చేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ టివి శంకర నారాయణన్. హి వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 DTH Anytime Indian Music. Listen to a Carnatic Classical Viola Recital by Sri Komanduri Seshadri. Mrudanga support is by Sri Vishnu Bhatla Uday Shankar. Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Komanduri Seshadri Gari Viola Vadya Kachari Vintaru. Mrudanga Sahakaram శ్రీ విష్ణు పట్ల ఉదయశంకర్. ఫస్ట్ లిజన్ టు త్యాగరాజ గురు ఇన్ పూర్వి కళ్యాణి రాగం సెట్టు రూపకతాళం వెంకటరమణ భాగవతార్ కీర్తన. కార్యక్రమంలో ముందుగా త్యాగరాజ గురు పూర్వీ కళ్యాణి రాగం రూపకతాళం వెంకటరమణ భాగవతుల కీర్తన.

లిజన్ టు నీ వల్ల గుణదోషమేమి ఇన్ కాపీరాగం సెట్టు కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన. ఇప్పుడు నీ వల్ల గుణదోషమేమి కాపీరాగం కండచాపుతాళం త్యాగరాజస్వామి కీర్తన.

You are listening to Ragam 247 DTH, Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం, నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ కొమాండర్ శేషాద్రి కంటిన్యూస్ ద వయోలా రిసైటల్ విత్ వరనారద ఇన్ విజయశ్రీ రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన. కొమాండర్ శేషాద్రి గారి వయోలా వాచక చరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరనారద విజయశ్రీ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

ಆನ್ ರಾಗಂ ಚಾನಲ್ ಯು ಹಾವ್ ಹರ್ಡ್ ದ ವಯೋಲಾ ರಿಸೈಟಲ್ ಆಫ್ ಶ್ರೀ ಕೊಮಾಂಡೂರಿ ಶೇಷಾದ್ರಿ ಮೃದಂಗಂ ಸಪೋರ್ಟ್ ಈಸ್ ಬೈ ಶ್ರೀ ವಿಷ್ಣು ಪಟ್ಲ ಉದಯ ಶಂಕರ್. ದಿಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಈಸ್ ಎ ಕಂಟ್ರಿಬ್ಯೂಷನ್ ಆಫ್ ಆಲ್ ಇಂಡಿಯಾ ರೇಡಿಯೋ ವಿಜಯವಾಡ ಫಾರ್ ರಾಗಂ 24/7 DTH. ರಾಗಂ ಚಾನಲ್ ಲೋ మీరింతవరకు కొమాండూరి శేషాద్రి గారి వయోలా వాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ విష్ణు భట్ల ఉదయ శంకర్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏకేసి నటరాజన్ క్లారినెట్ వాద్యకటి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ పుల్లేటికూర్తి రామారావు.
4: లిసన్ టు ఎ కర్ణాటక్ క్లాసికల్ క్లారినెట్ రిసైటల్ బై శ్రీ ఏకేసి నటరాజన్. హీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, ఆన్ మృదంగం బై శ్రీ నేమి సోమయాజులు, అండ్ ఆన్ కంజీరా బై శ్రీ పుల్లేటికూర్తి రామారావు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి సిద్ధి వినాయకం, మోహన కళ్యాణి రాగంలో ముత్తయ్య భాగవతర్ కృతి ఆదితాళం.
4: శ్రీ నటరాజన్ బిగిన్స్ హిస్ క్లారినెట్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ ముత్తయ్య భాగవతర్, సిద్ధి వినాయకం ఇన్ రాగ్ మోహన కళ్యాణి సెట్ ఆదాళం.

0: ఇప్పుడు వినండి కర్ణాటక దేవ గాంధారి రాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి కాయారోహణేశం రూపకతాళం.
1: లిసన్ టు కాయారోహణేశం, ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ ఇన్ రాగ్ కర్ణాటక దేవ గాంధారి, సెట్ రూపకతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, దేవి బ్రోవ సమయమిదే, చింతామణి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: శ్రీ నటరాజన్ కంక్లూడ్స్ హిస్ క్లారినెట్ రిసల్ విత్ కంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి, దేవి బ్రోవ సమయమిదే ఇన్ రాగ్ చింతామణి సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శారీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఏకేసి నటరాజన్ క్లారినెట్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ పుల్లెటికుర్తి రామారావు.
1: You were listening to a Carnatic classical clarinet recital by Shri A.K.C. Natarajan. He was accompanied by Shri Dwaram Satyanarayana Rao on violin, Shri Nemani Somayajulu on Murdangam, and Shri Puleti Kurthirama Rao on Kanjira.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche Ragam channel kosam Akashavani Hyderabad kein samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.